0: చెప్పండి.
1: వెయ్యండి. అప్పుడు తాకి ఆంధ్రా టికెట్.
2: రైట్ రైట్ డబల్ వన్, రైట్ రైట్ డబల్ టూ, రైట్ రైట్ డబల్ త్రీ.
1: ఎవనో కాలం కాతాల రమ్మడిచ్చి వంద కుదిరిన నంబరా చూడరా. ఓటరా అవునా
3: అయ్యా. నాయక్ కల్ నాయక్.